కమెంట్ సెక్షన్ నిక బాలుస్తా సీమా పహుకరా తావు అందా కొని తావు వినాడి హాయక కాల సీమావ తీయనవా కురుణేకలి శ్రేయాస్ మన్ కివే మట మత విదిగిర హారసీయాయినే హారసీయా దిన్న కీలని కివే తాము 339 ఆయ్.